0: 감사합니다.
1: 감사합니다나. 안 돼?
0: 코리안로 thanks는 어떤?
1: 하.
0: 감사합니다.
1: 감사합니다.
0: 마이.
1: 감사합니다.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు FM రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యోలో మన దాసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading.

Don't stop dancing. Poonagalu loading.

0: control.
1: Hey, don't stop dancing. Bonacalo loading.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: ఒకదంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: If you are not one of these people, you may want to try Zoho One.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
6: One. Inkendi.
7: Maatalo bade chusukaladame. Millu kodu chesinade.
6: Oh. Kamsamida.
7: Kamsamida na? Ante?
6: Korean lo thanks anartham.
7: కంసామిదా.

0: చిగురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
1: చెప్పలే గాని టోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
4: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
6: Travelopod
5: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phones.
7: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
1: One. Inkendi.
2: మాటలు పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
2: కంసామిదానా? అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
2: కంసామిద
1: నై
2: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో.
9: విరిజల్లు రేడియో.
8: మజా చేయాలా.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

ప్రభువైన యేసుక్రీస్తు నామమున లిజనర్స్ అందరికీ కూడా శుభములు. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి ఈ యొక్క ఉదయకాల సమయమున మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శుభ సందేశం కార్యక్రమం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క అత్యధికమైన కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమస్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు, స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొనన ఉంటుండగా స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపన ఉంటుండగా మాతో మీకు సన్నిధిని, మీ యొక్క తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ యువర్లో మన దాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kudi zodu. Hey, gitaan gitaan lepi kattu mogi poti taunu. Hey, salam kattu chillam kattu mana terra place. Hey, teen maru yella kattu tench zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba Ponagalu.

0: అనే పావులా మెలికలు తిరిగి పోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets meeda best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ డౌన్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: నై
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఆరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

చిన్న సిట్టమ్మ గారి చిన్న కోడలు నలభై ఏటి నీళ్ళు వసుకుందంట. రంగుల రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుళ్ళని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.
2: You're listening to KSJO HD2 San Jose.
3: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా, మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
5: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
6: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
7: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
6: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
7: ప్రైవసీ ఎవరికి కావాలండి?
8: If you are not one of these people, you may want to try Zoho One.
9: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. Ikali, Ahuru, Ivennela. Nuvvu nenu. Elane undipothe baaguntundi kada.
9: Undipodam.
8: Ela time ayipothundi kada.
9: ఆపేద్దాం.
8: అలా సినిమాల్లోనే అవుతుంది.
9: అయితే అక్కడికే వెళ్దాం.
8: ఏ హీరో అలా ఎలా?
9: ఓ హీరోయిన్,

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Hina Pats.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One. And protection. Visit zoho.com/one today to learn more. Zoho One.
9: కార్యక్రమం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క అత్యధికమైన కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాము, కోరుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమా స్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్కొక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాను. కార్యక్రమంలో మీ యొక్క వాక్యమును ధ్యానించుకొననై ఉంటుండగా స్తుతిగీతములు వింటూ మిమ్మల్ని మహిమపరిచి ఘనపరిచి ఆరాధింపనై ఉంటుండగా మాతో మీకు సన్నిధిని, మీ యొక్క తోడ్పాటును ఉంచి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. మా యొక్క ఆత్మీయ జీవితములలో మాకు వృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా మీరే ముందుండి నడిపించి సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున బ్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. గుడ్ మార్నింగ్ లిజనర్స్, విరిజల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతిస్తూ ఉన్నాము. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత నేటి దినం కోసము ఏర్పరచబడిన వాక్యమును బైబిల్ నుండి చదువుకొని కార్యక్రమంలోకి ముందుకు కొనసాగుదాం. అప్పటిదా

0: ndeshamgmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. నేటి దినం కోసము మనము ధ్యానించుకున్నానై ఉన్నటువంటి వాక్య భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4-14.
1: పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4-14. కావలియనంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరము ఆస్పాదం చేసుకుని దలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని ఇస్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడినై ఆసక్తి విషయము సంగమును హింసించువాడినై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందుడినై ఇంటిని. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములలో సమాధాన అనుభవము గలవాడినై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమంలో పాలివాడినగుట ఇట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినైనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితి అయినను నేను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితును దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను.
0: ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. చదువబడిన వాక్య భాగము అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4-14. ఈ యొక్క వచనముల్లో అపొస్తలుడైన పౌలు గారు కొన్ని ముఖ్యమైన విషయములను ప్రస్తావిస్తూ ఉన్నారు. క్రైస్తవ భక్తి జీవితం గురించి ఆయన ఈ యొక్క విషయములు రాస్తున్నప్పుడు ఆయన చెరసాలలో ఉన్నారు. చాలా కఠినమైన పరిస్థితులు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యను ముందుకు తీసుకుని వెళ్తూ ఆయన అనేక సందర్భాల్లో అనేకములైనటువంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఉన్నారు. చాలాసార్లు మరి వేరే ప్రాంతాలకు ఆయన వెళ్ళి సువార్త పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు వ్యతిరేకత ఎదురయ్యున్న సందర్భాలున్నాయి. అలాగే అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు వారికి దేవుని గురించి వాక్యమును చెప్తూ ఉన్నప్పుడు అపవాది చేత పీడింపబడుతున్నటువంటి అపవాది చేత ప్రభావితములైనటువంటి వ్యక్తులు ఆయన్ని ప్రశ్నించడం మరి ఇరకాటంలో పెట్టే పరిస్థితులు, అలాగే ఎన్నో సందర్భాల్లో ఆయన్ని చెరసాల్లో వేయటము, ఆయన బందీగా ఉండటం జరిగి ఉన్నవి. మరి మనం చదివినటువంటి వాక్య భాగములో ఆయన పొందుపరిచినటువంటి విషయములు ఆయన బంధింపబడి ఉన్నప్పుడు రాస్తూ ఉన్నటువంటి విషయములు. మన దైనందిన జీవితంలో తరచు ప్రతిదినము కూడా మనము ఏదో ఒక సందర్భంలో ఒక ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. మన జీవితంలో మనము ఎంతవరకు మనము అనుకున్నవి సాధించగలిగి ఉన్నాము? మనము చేస్తున్నది మనకి సరిపోతూ ఉన్నదా? ముందు దినముల కోసం మనం ఏ రీతిగా సిద్ధపడి ఉండాలి? మనకున్నటువంటి వనరులు, రిసోర్సెస్, ఫైనాన్షియల్ సిట్యుయేషన్ అయినా, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయినా, కుటుంబ పరంగా ఏ స్థితిలో ఉన్నాము, ఇవన్నీ ప్రశ్నలు.

మనలో మెదులుతూనే ఉంటాయి. అనేక సందర్భాల్లో మనకి కొన్ని లోటుపాట్లు లాంటివి కనపడతా ఉంటాయి. అయ్యో, ఈ సందర్భంలో ఇటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే బాగుండేదేమో, ఈ సందర్భంలో మనకి ఈ స్కిల్ ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అపొస్తలుడైన పౌలు గారు ఈ యొక్క వాక్య భాగంలో ఆయన తనకున్నటువంటి అర్హతలు ఆధిక్యతల గురించి ప్రస్తావిస్తూ, మరి చిరకాలము నిలిచిపోయేటువంటి నిత్య జీవం గురించి ఒక ప్రస్తావన తెచ్చి ఉన్నారు. మరి ఈ లోకంలో జీవించినంత కాలము లోకానుసారంగా మనకి ఎన్నో అవసరతలు ఉంటా ఉంటాయి. వాటిని తీర్చుకోవడం కోసం మనము అనేక రీతులుగా ప్రయాసపడుతూ ఉంటాం, ఎఫర్ట్స్ పెడుతూ ఉంటాం ఈ లోకంలో జీవించినంత కాలము కూడా. కానీ లోకం విడిచిపెట్టి ఉన్న తర్వాత మరి అవి కొన్నిసార్లు మరి ఉపయోగకరంగా ఉంటాయేమో, కానీ మనం ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత అవి మనకి ఏమాత్రం కూడా ఉపయోగపడవు. కానీ మనకి నిత్య జీవం కల్పించేటువంటి ఆ యొక్క మార్గం గురించి మనము ఎప్పుడు ఆలోచించి ఉండకపోవచ్చు. అపొస్తలుడైన పౌలు గారు ఈ యొక్క వాక్య భాగంలో 4-6 వచనములు గమనించి ఉన్నట్టయితే కొన్ని విషయములను ప్రస్తావిస్తూ ఉన్నారు. కావాలి అనంటే, నేను శరీరమును ఆస్పాదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకుని దలిచిన ఎడ్ల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసయ్యుడినై ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రం వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని అని తెలియపరుస్తూ ఉన్నారు. మరి అపొస్తలుడైన పౌలు గారు స్వతహగా ఆయన జూయిష్ పర్సన్, యూదుడు. మరి యూదుల సాంప్రదాయం ప్రకారము ఆయన బాల్యము నుంచి కూడా మరి ధర్మశాస్త్రం పట్ల ఎంతో జ్ఞానము సంపాదించి, అలాగే యూదుల ఆ యొక్క సమాజంలో లేకపోతే ఆ యొక్క సొసైటీలో మరి ఎంతో రిలీజియస్గా అంటే మతపరంగా ఎంతో సాంప్రదాయాలు అలాగే దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవడం అటువంటి ఒక మంచి కుటుంబము అనగా పరిసయ్యుల కుటుంబములో జన్మించిన వాడినై ఉన్నాడు అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే బెన్యామీన్ గోత్రములో పుట్టినవాడు అని తెలియపరుస్తున్నారు. మరి ఇస్రాయేలు ఈ యొక్క ప్రాంతంలో, ఇస్రాయేల్ దేశంలో 12 గోత్రములు ఉంటే మరి 12 గోత్రముల్లో ఒక గోత్రము బెన్యామీను గోత్రము. బెన్యామీన్ గోత్రము నుంచి యూదులకు మొదటగా వచ్చినటువంటి రాజు, ఇస్రాయేల్ ప్రాంతమును ఏలినటువంటి రాజు సౌలు గారు. మరి ఆ బెన్యామీన్ గోత్రము నుంచి ఆయన జన్మించి ఉన్నాడని తెలియపరుస్తూ ఉన్నారు. మరి ఆయన రెజ్యూమే, ఆయన అర్హతలు అన్నీ మనం చూసి ఉన్నట్టయితే ఎంతో క్వాలిఫైడ్ పర్సన్ను, ఎంతో స్కాలర్లీ పర్సన్ను. మరి అటువంటి విద్యార్హతలు లేకపోతే అటువంటి జ్ఞానము కలిగి మరి ధర్మశాస్త్రం వలన నీతి విషయమై అనింద్యుడనై ఉంటిని అని తెలియపరుస్తున్నారు. అంటే దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ మరి ఏ విషయము కూడా నిందల పాలు కాకుండా లేకపోతే బ్లేమ్లెస్గా ఆయన ఉంటూ జీవిస్తూ ఉన్నట్టు ఆయన వాక్యంలో పొందుపరిచి ఉన్నారు తన వ్యక్తిగత జీవితం గురించి. మరి ఎటువంటి అర్హతలున్న ఆయన మరి యూదులలో మరి ఎంతో అభివృద్ధి సాధించి, అంటే తను ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీస్ నిర్వహించడానికి అలాగే మరి ధర్మశాస్త్రం వలన నీతి విషయమే కూడా మరి ఇతరులకు బోధించేటువంటి మంచి స్థితిలో ఉన్నారు ఆయన. మరి అటువంటి ఆయన 7వ వచనంలో ఏమని తెలియపరుస్తున్నారంటే, ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని అని రాస్తూ ఉన్నారు. పౌలు గారి జీవితంలో వెనక్కి వెళ్ళి చూసినట్టయితే ఆయన ఆశ్చర్యకరంగా క్రీస్తు యేసు ప్రభువారిని తెలుసుకొని ఉన్నారు. ఆయన యూదుడిగా ఉంటూ క్రీస్తు యేసు ప్రభువారు తెచ్చినటువంటి రక్షణను ఆయన శిష్యులు, అపోస్తలు ఎప్పుడైతే
అందరి వద్దకు తీసుకుని వెళ్ళి క్రీస్తియేసు ప్రభువారి పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నారో అటువంటి వారిని హింసించినటువంటి వ్యక్తి పౌలు గారు. మరి అటువంటి పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్న తర్వాత తను అప్పటిదాకా యూదుడిగా తనకున్నటువంటి అర్హతలన్నీ ఇదివరకు మనం ఏవేవైతే తెలుసుకొని ఉన్నామో వాటన్నిటిని కూడా నష్టంగా ఎంచుకున్నాను అని తెలియపరుస్తూ ఉన్నారు. మరి కొన్ని వాక్యములను గమనించినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 1:13-14 పూర్వమందు యూద మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి కలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గురించి మీరు వింటిరి. మరి ఆయన సంఘమును, దేవుని సంఘమును హింసిస్తూ ఉన్నారు. మరి యూదుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి ఆ పని మరి దేవుని దృష్టిలో ఇష్టమైనది కాదు. మరి ఈ యొక్క వ్యక్తి పౌలు గారు ఎంతో విజ్ఞుడైనటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి మరి ఏవేవి తాను అప్పటిదాకా కలిగి ఉన్నాడో విద్యార్హతలు కానీ జ్ఞానము కానీ ధర్మశాస్త్రం విషయమైన జ్ఞానము కానీ అవన్నీ కూడా నష్టంగా ఎంచుకుంటూ ఉన్నారని తెలియపరుస్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యములు 4:5 మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మతంలోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయుడినిగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. మరి ఆయన గురించి మరి ఒకసారి ఇక్కడ అపొస్తలుల కార్యములలో 4:5 ప్రస్తావించబడటం మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారి వలె ఎన్నో విద్యార్హతలు కలిగి ధర్మశాస్త్రమును బోధిస్తూ మరి ధర్మశాస్త్రం విషయం గురించి అనేక విషయములు అంటే ఒక థియోలాజికల్ కాలేజీలో మరి దేవుని పరిచర్య నిమిత్తము గ్రంథముల్లో పొందుపరచబడి ఉన్నటువంటి సత్యములు ప్రొఫెసర్స్ ఎలా బోధిస్తారో అలా బోధించేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి ఉన్నట్టు మనము చూడవచ్చు. జూయిష్ రూలింగ్ కౌన్సిల్లో ఒక నాయకుడిగా ఉంటూ ఇన్ఫ్లుయెన్స్ కలిగి మరి ప్రతిభ కలిగి ఉన్నటువంటి వ్యక్తి నికోదేము గారు, అలాగే మరి ఇస్రాయెల్స్ టీచర్ అని కూడా యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఆయన గురించి ప్రస్తావించడం మనం చూడవచ్చు. మరి నికోదేము గారు రాత్రివేళ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నారని కూడా మనం వాక్యములో చూడవచ్చు. ఆయన రాత్రివేళ యేసుక్రీస్తు ప్రభువారికి యొద్దకు రావటం అంత సీక్రెట్ టైంలో, మరి బహుశా ఆయన జూయిష్ కౌన్సిల్ లీడర్గా ఉన్నారు, మరి ఎన్నో విద్యార్హతలు కలిగి ఉన్నటువంటి వారిగా ఉండి ఆయన ఈ రాత్రివేళ సమయంలో ఎవరు చూడనటువంటి ఎవరు కూడా ఊహించనటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వెళుతూ ఉన్నారు. బహుశా ఆయనలో యేసుక్రీస్తు ప్రభువారు తెలిపినటువంటి సత్యములు ఆయన హృదయాన్ని తాకి ఉన్నవేమో, మరి నిజంగా ఆయన నుంచే పర్సనల్గా తెలుసుకోవాలని ఆయన ఒక బోల్డ్ స్టెప్ తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి తెలుసుకొనగోరుచున్నారు. పౌలు గారు చెప్పి ఉన్నారు కదా, తనకున్న విద్యార్హతలన్నీ కూడా నష్టంగానే ఎంచుకున్నానని ఆయన భావిస్తూ వాక్యంలో తెలియపరిచి ఉన్నారు. ఏవేవి లాభకరములై ఉండెనో అవి నష్టకరంగా ఆయన ఎంచుకుంటున్నారు, ఎందుకంటే క్రీస్తు యేసు ప్రభువారి ద్వారా వచ్చేటువంటి నిత్య జీవం గురించి. మరి నికోదేము గారు కూడా అన్ని విద్యార్హతలుండి మరి యూదుల మధ్యలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగి ఒక ఫార్సీగా ఉంటూ ఒక టీచర్గా ఉంటూ ప్రతిభ కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలి అన్న ఆసక్తితో ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 3:3 యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో మాట్లాడుతూ
అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనే నాని వాక్యములో ఉన్నది. నిత్య జీవము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో మనము కొంతకాలమే జీవిస్తాము. ఈ లోకం విడిచిపెట్టి ఉన్న తర్వాత క్రీస్తు యేసు ప్రభువారు తెచ్చినటువంటి రక్షణ మార్గము కలిగి ఉంటే మనం దేవుని రాజ్యంలో చేరగలము. ఆ విషయమై ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడే మనము నిర్ణయం తీసుకోవాలి. రక్షణ మార్గం కలిగి ఉన్నప్పుడు మనము నిత్య జీవము, దేవుని రాజ్యంలో దేవుని బిడ్డలుగా మనము పొందేటువంటి అర్హత కలిగి ఉన్నవారుగా ఉంటాము. రోమీయులకు రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనములు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప బోనుకొనుచు నీతికి లోబడలేదు. మరి కొంతమంది ధర్మశాస్త్రమును ఆచరిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు ధర్మశాస్త్రానుసారంగా, కానీ జ్ఞానానుసారమైనది కాదు అని తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని అందలు భయము జ్ఞానమునకు మూలమని వాక్యంలో ఉన్నది. దేవుని నీతి ఎరగటం అనగా యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చినటువంటి రక్షణ మార్గమును మనము ఎరిగి దేవుని ఆజ్ఞానుసారంగా మనము నడుచుకొని ఉన్నప్పుడే మనము నిత్య జీవము పొందగలము. యెర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనములు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలనని వాక్యములో ఉన్నది. మరి దేవుడు సృష్టికర్త, ఆయన్ని ఆరాధిస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన చూపించున్నటువంటి కృపను బట్టి మనము మన జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు దేవుని దృష్టిలో దేవునికి మనం ఇష్టముగా జీవిస్తూ దేవుని రాజ్యంలో ప్రవేశించేటువంటి, దేవుని రాజ్యంలోకి దేవుని బిడ్డలుగా ప్రవేశించేటువంటి అర్హత మనము కలిగి ఉంటాము. మరి కార్యక్రమం వింటూ ఉన్నటువంటి మనము మన స్థితిలో మన స్థితి గురించి ఆలోచన చేసుకున్నట్టయితే, మరి మన జీవితంలో కొన్ని ఏళ్ల అనుభవంతో మనము ఒక మంచి స్థితిలో ఉండి ఉండవచ్చు, విద్యార్హతలు కలిగి ఉండి ఉండవచ్చు. అలాగే మనము ఏవైతే రిసోర్సెస్, వనరులు కలిగి ఉన్నామో వాటిని బట్టి మనకి ఇంత సాధించగలిగి ఉన్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండవచ్చు. మన హృదయాలను ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే 24 గంటలు మనము శాంతితో సమాధానంతో జీవించగలుగుతూ ఉన్నామా, లేకపోతే మనకు డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, లేకపోతే కొన్ని ప్రశ్నలు మనల్ని ఎప్పటికప్పుడు మనల్ని నిలదీస్తూనే ఉన్నాయా అన్న విషయములు ఆలోచించాలి. ప్రత్యేకించి నిత్య జీవం గురించి ఆలోచన చేసి ఉండకపోతే మరి దేవుని రాజ్యము, దేవుని నిత్య రాజ్యం గురించి ఆలోచన చేయవలసిన సమయం ఇదేనేమో. ఎందుకంటే ఈ లోకంలో జీవించేటువంటి సంవత్సరములు త్వరితగతిన సంవత్సరం వెంబడి సంవత్సరము గడిచిపోతూ ఉంటాయి. మరి వృద్ధ వయసులోకి వచ్చిన తర్వాత ఏదో ఒక సమయంలో ఈ లోకము విడవలసినటువంటి స్థితి వస్తూ ఉంటుంది. మరి నిత్య జీవములో దేవుని రాజ్యంలో స్థానం పొందటానికి, ఆలోచన చేయటానికి ఇది మంచి తరుణమేమో ఒకసారి ఆలోచన చేసుకుందాం. పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు తనకున్నటువంటి అర్హతలు, తను సాధించినటువంటివి ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని నష్టంగానే ఎంచుకొని చున్నాను క్రీస్తు నిమిత్తమని తెలియపరుస్తున్నారు. అవును, క్రీస్తు యేసు ప్రభువారు తెచ్చినటువంటి రక్షణ మార్గం కలిగి ఉన్నప్పుడే మనము
దేవుడు ఏర్పరిచినటువంటి నిత్య రాజ్యంలోనికి దేవుని బిడ్డలుగా చేరగలము. దేవుని రాజ్యంలోనికి చేరాలి అనంటే మనకి రక్షణ అనుభవం ఉండాలి. క్రీస్తు యేసు ప్రభు వారు సిలువపై చిందించినటువంటి పవిత్ర రక్తం ద్వారా మన పాపములన్నీ కడిగివేయబడి మనము పశ్చాత్తాపముతో మన పాపములు నిమిత్తమే క్షమాపణ వేడుకొని ఉన్నప్పుడు దేవుడు మన పాపములను క్షమించి మనకు రక్షణ మార్గమును అనుగ్రహిస్తారు. క్రీస్తు యేసు ప్రభు వారిని మన జీవితంలోకి స్వంత రక్షకునిగా ఆహ్వానించి ఉన్నప్పుడు మన జీవితములు పూర్తిగా మార్చివేయబడతాయి. నూతన జన్మ పొందిన వారిగా ఉంటాము. క్రీస్తు యేసు ప్రభు వారు ఏ రీతిగా తెలియపరిచి ఉన్నారో, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఏ రీతిగా తెలియపరిచి ఉన్నారు. మనము కొత్తగా జన్మింపబడాలి అనంటే దేవుని రక్షణ మార్గము కలిగి ఉండాలి. ఆ రక్షణ మార్గం నిమిత్తమే మీరు అందరూ ఆలోచన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాము. ఈ సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకను కొనసాగించుకొని దేవుని వాక్యములను ధ్యానించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత తర్వాయి వాక్యములను ధ్యానం చేసుకుంటూ కార్యక్రమంలోకి

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకుని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థన మనవులు ఉన్నాయట్ల తప్పకుండా మాకు తెలియపరచండి. మా ఈమెయిల్ అడ్రస్ శుభ సందేశం @gmail.com. shubhasandesham@gmail.com. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ స్తుతిగీతములు వింటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యభాగము అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4-14 ఈ వాక్యభాగపు సందర్భము ఏమి అనగా, పౌలు గారు బంధింపబడి ఉన్నారు. ఆ బంధకమ్మల్లో ఉంటూ మరి అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి వ్రాస్తున్నటువంటి విషయములు. మరి పౌలు గారి యొక్క క్వాలిఫికేషన్స్, ఆయన అర్హతలు, లేకపోతే ఆయన అనుభవం గురించి ఆయన ఈ యొక్క వాక్యముల్లో ప్రస్తావిస్తూ ఆయనకున్న అర్హతలు, లేకపోతే అనుభవము, ఆయనకున్నటువంటి జ్ఞానము, ఆయన వ్యక్తిగత లక్షణములు, అనిందుడుగా అంటే నిందలేని వాడుగా ఉంటూ ఉన్నటువంటి జీవితం గురించి ప్రస్తావిస్తూ అవన్నీ క్రీస్తు నిమిత్తమే నష్టంగా ఎంచుకున్నానని తెలియపరుస్తున్నారు. ఆ విషయములను గురించి బ్రేకుకు మునుపు కొంత ధ్యానం చేసుకొని ఉన్నాం. నికోదేము గారు కూడా మరి దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తికి అలవాడై యూదుడుగా ఉంటూ కూడా మరి దేవుని రాజ్యం గురించి ఎలా అయినా తెలుసుకోవాలని క్రీస్తు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి దేవుని రక్షణ మార్గము గురించిన ముఖ్యమైన విషయములను తెలుసుకొని ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:7 నుండి కొనసాగించుకుందాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగువలనని, ఆయన మరణ విషయములో సమానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునగుట ఇట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఈ యొక్క వాక్యభాగంలో ముందుంచి ఉన్నటువంటి విషయములను గురించి, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలియపరుస్తూ మరి తనకున్నటువంటి అర్హతలు అవన్నీ కూడా నష్టంగా ఎంచుకుంటూ అలాగే క్రీస్తు యేసు ప్రభువారి అందరి విశ్వాసం వలన నీతిని ఇంకా ఉన్నతంగా ఆయన యాక్సెప్ట్ చేస్తూ స్వీకరిస్తూ ధర్మశాస్త్ర మూలమైన నీతిని కాక మరి క్రీస్తుని వెంబడించి క్రీస్తు యందు విశ్వాసము కలిగి దేవుడు అనుగ్రహించిన నీతి కలవాడినై ఆయన యందు అగపడి నిమిత్తమును ఆయన అన్నీ కూడా నష్టంగా ఎంచుకుంటున్నారు. తనకున్నటువంటి అర్హతలన్నీ కూడా మరి అవి వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఉపయోగం ఏమీ లేదని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే ఇంకొక విషయం కూడా ఆయన పొందుపరచడం మన వాక్యముల్లో చూడవచ్చు. ఆయన శ్రమలలో పాలివాడినొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును అని కూడా. క్రీస్తు యందలి జీవితము మరి కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతూ ఉంటాయి. క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క రక్షణ మార్గం కలిగి ఉన్నప్పుడు, జీవితంలో ఒడిదొడుకులు ఎదురవుతూ ఉన్నప్పుడు మనం దేవుని మీదే ఆధారపడి దేవుడు ఏ రీతిగా నడిపిస్తారో ఆ నడిపింపు చొప్పున ముందుకు వెళ్ళి ఉన్నప్పుడు ఆ శ్రమలు శ్రమల్లాగా అనిపించవు. అవి శ్రమలు అవ్వచ్చు లోకం దృష్టిలో, కానీ ఆ శ్రమల గుండా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. ఈ సమయంలో కొన్ని వాక్యములను బైబిల్ నుంచి చూసుకుందాం. మత్తయి సువార్త 13:44-46. పరలోక రాజ్యము పొలములో దాచిపడిన ధనమును పోలి ఉన్నది.
ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పర్లోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుగుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును అని వాక్యములో ఉన్నది. మరి పర్లోక రాజ్యముకు ఉన్నటువంటి విశేష ఆ యొక్క వాల్యూ, మరి ఆ యొక్క పర్లోక రాజ్యముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ యొక్క విశేష వాల్యూ గురించి వాక్యంలో మనం చూడవచ్చు. పౌలు భక్తుడు ఏ రీతిగా ప్రస్తావిస్తూ ఉన్నారు, తను అప్పటిదాకా ఏది ధర్మశాస్త్రం విషయమై నీతి కలిగి లేకపోతే అనిందుడిగా ఉంటూ, మరి ధర్మశాస్త్రం వలన ఎవరి చేత కూడా నిందింపబడకుండా చాలా అప్రేట్గా జీవిస్తూ ఉన్నాడు. బెన్యామీన్ గోత్రంలో పుట్టి ఉన్నటువంటి అతను అవన్నీ కూడా మరి నష్టంగానే ఎంచుకొని దేవుని రాజ్యం గురించి పాటుపడాలి అన్న గొప్ప డిజైర్, ప్యాషన్ కలిగి ఉన్నట్టు మనం వాక్యంలో చూడవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. క్రీస్తు యేసు ప్రభువారి లోకములోనికి వచ్చి ఉన్నప్పుడు దేవుని కుమారునిగా దైవత్వమును విడిచి మానవ రూపాన్ని ధరించుకొని ఉన్నారు. మానవ రూపం ధరించడం అంటే పాపములోనే, మరి మనలాగే పాపముతో కూడి ఉన్నటువంటి జీవితంలోనికి ప్రవేశించాలి. అటువంటి జీవితంలోకి ఆయన ప్రవేశించి ఉన్నారు. ఎందు నిమిత్తమేంటే పాపము ఎరుగని ఆయన మనందరి నిమిత్తమై పాపమయమైనటువంటి ప్రపంచంలోనికి వచ్చి ఉన్నారు. ఆయన నీతియుక్తంగా జీవించి చివరికి అన్యాయంగా మరి సిలుమరానుపై శిక్షకు అప్పగింపబడి మనందరి నిమిత్తమే సిలుమరానుపై చనిపోయి మన పాపములకు రావలసినటువంటి శిక్షను ఆయన తీసుకొని మనందరి నిమిత్తమై సిలుమరానుపై మృతి చెంది ఉన్నారు. చనిపోయిన తర్వాత 3వ దినమును తిరిగి లేచి మరి ఆ పునరుద్ధానం ద్వారా ఆయన 3వ దినమున సజీవుడిగా లేపబడి ఉన్నారు. అలాగే దేవుని రాజ్యంలో ఆయన ఉన్నారు. తర్వాత రిజరక్షన్ అయి ఉన్నది. ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళి ఉన్నట్టు కూడా వాక్యంలో మనము చూడవచ్చు. మరణంపై ఆయన మనకి విజయాన్ని అనుగ్రహించి ఉన్నారు. జక్కయ్య అనేటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అనుకొని ఒక చెట్టు ఎక్కి ఎదురు చూస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమీపించి ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో ఏమండి అంటూ ఉన్నారంటే, నేను మీ ఇంటికి వస్తాను, నేడు దినమందు మీ ఇంట్లో నేను వసించాలి, అక్కడికి రావాలి అని తెలియపరిచి ఉన్నప్పుడు జక్కయ్య గారు ఆయన్ని ఆహ్వానించి ఉన్నారు. ఆయన కలిసిన సందర్భంలో అనేక మందికి అనేక ప్రశ్నలు వచ్చి ఉన్నాయి. పాపంతో కూడి ఉన్నటువంటి వ్యక్తి యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వెళ్తూ ఉన్నారు? జక్కయ్య అనేటువంటి వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్ అనగా అప్పుడు రోమియులు, రోమా సామ్రాజ్యము ఆధీనంలో ఉన్నది ఆ యొక్క ఇస్రాయేల్ ప్రాంతము, ప్రత్యేకించి యెరూషలేం ప్రాంతము. వారి ఏలుబడిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులను కొంతమందిని ఏర్పరచుకొని ట్యాక్స్ కలెక్టర్స్గా పెట్టి వారు ఆ యొక్క ట్యాక్సెస్ వారి ద్వారా కలెక్ట్ చేసుకునేటువంటి వారు, అనగా సొంత దేశస్తుల యొద్దే ఆ యొక్క ట్యాక్స్ సుంకము కలెక్ట్ చేసి రోమియులకు ఇస్తూ ఉండేటువంటి వారు. అలాగే మరి వారు అంత ఫెయిర్గా ఉండేటువంటి వారు కాదు. మరి లెక్కలన్నీ తప్పుదోవ పట్టించి కొన్నిసార్లు అన్యాయంగా కొన్ని వసూలు చేస్తూ ఉండేటువంటి వారు. అటువంటి రెప్యుటేషన్ ఉండేది ట్యాక్స్ కలెక్టర్స్కి. అటువంటి పాపపు జీవితంతో కూడి అన్నటువంటి వ్యక్తి యొద్దకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వెళ్ళి ఉన్నారని చాలామంది ఆ సమయంలో ప్రశ్నించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ప్రత్యేకించి జక్కయ్య గారి ఇంటికి ఆయన వెళ్ళి ఉన్నప్పుడు, లూకాసువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో మనం గమనించినట్టయితే, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి దేవుని కుమారుడి లోకానికి వచ్చి ఉన్నారని ఆయన స్పష్టంగా తెలియపరిచి ఉన్నారు. జక్కయ్య గారికి రక్షణానుభవం కలగటము, రక్షణానుభవం ఆయన జీవితంలో కలిగి ఉండటం పొందటము ఒక దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎందుకంటే ఆ యొక్క రక్షణానుభవం కలిగిన తర్వాత జక్కయ్య గారు మార్పు చెంది తను ఏవేవైతే అన్యాయంగా సంపాదించుకొని ఉన్నారో అవన్నీ కూడా మరి రెట్టింపు
రిటర్న్తో తిరిగి ఎవరికైతే ఇవ్వాలో అవి ఇచ్చి ఉన్నట్టు మనం వాక్యంలో చూడవచ్చు. ఆయన రక్షణానుభవం కలిగి ఉన్నారు. మరి దేవుని అందరి విశ్వాసమును, విశ్వాసం వలన కలిగినటువంటి నీతిని పొంది ఆ యొక్క నీతి ద్వారా ఆ రక్షణానుభవం చేత ఆయన మరి తిరిగి తను ఏవైతే పాపములు చేసి ఉన్నారో వాటన్నిటి నిమిత్తమే పశ్చాత్తాపడి తిరిగి దేవుని దృష్టిలో ఏది అంగీకారమైనదో అది చేస్తూ ఉన్నట్టు మనం వాక్యంలో చూడవచ్చు. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవమని వాక్యంలో ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకుని ఉన్నారు. జక్కయ్య గారు రక్షణానుభవం కలిగి ఉన్నారు. మరి పౌలు భక్తుడు కూడా తెలియపరుస్తున్నారు. మరి ఏవేవి లాభకరములై ఉన్నానో అవన్నీ నష్టంగానే భావిస్తూ ఉన్నాను. దేవుని వలన, దేవుని అందరి విశ్వాసం వల్ల కలిగిన నీతిని పొందగలిగి ఉన్నప్పుడే మనము సంపూర్ణ నీతిని ధరించుకున్న వారిగా ఉంటాము. దేవుని దృష్టిలో దేవునికి ఇష్టముగా జీవించగలము. అలాగే దేవుని రాజ్యంలోనికి చేరగలిగేటువంటి అర్హత కలిగి ఉన్న వారిగా ఉంటాము. దేవుని రాకడ ఎప్పుడు సంభవించినా మనము సిద్ధపాటు కలిగి ఉంటాము. క్రీస్తు యేసు ప్రభు వారి తెచ్చినటువంటి రక్షణ మార్గము మనం కలిగి ఉన్నప్పుడు ఈ వాక్యములను ఇంకనూ ధ్యానం చేసుకుంటూ కార్యక్రమాన్ని ముగించుకునే ముందు ఒక గానం విందాం. గానం పూర్తయిన తర్వాత చివరి వాక్యములను ధ్యానించుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. అప్పటిదాకా ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ కంటిన్యూ లిజనింగ్. శుభ సందేశం.

0: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. విరిజల్లు రేడియో ద్వారా ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఒకవేళ లేటుగా ట్యూన్ చేసుకొని ఉంటే మీకు ఇదే మా యొక్క హార్దిక స్వాగతం. శుభ సందేశం కార్యక్రమంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుంటూ, స్తుతి గీతములు వింటూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, ఆరాధిస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. నేటి దినం కోసము మనము ధ్యానిస్తున్నటువంటి వాక్యభాగము అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:4-14 బ్రేక్కు మునుపు 4:11 కొంత ధ్యానం చేసుకుని ఉన్నాం. మరి దేవుని అందలే నీతి ధరించుకున్న తర్వాత మరి ఆయన మరణ విషయంలో సమానుభావము కలవాడినై ఆయన పునరుద్ధాన బలమును ఇంకా తెలుసుకోనాలి అన్న ఉద్దేశంతో లోకంలో తనకు ఏవైతే కలిగి ఉన్నారో అవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నట్టు మనం వాక్యంలో చూసుకొని ఉన్నాం. అలాగే నికోదేమ్ గారి జీవితం గురించి, జక్కయ్య గారి జీవితం గురించి, వారిలో వచ్చినటువంటి మార్పును గురించి కూడా మనము చూసి ఉన్నాము. 12:14 వరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12-14 ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపొస్తలుడైన పౌలు గారు మరి ఏవేవైతే నష్టంగా ఎంచుకొని ఉన్నారో అవి తెలియపరిచి ఉన్నారు. దేవుని అందల నీతిని సంపాదించుకోనటానికి మరి లోకంలో ఉన్నవి ఏవి కూడా ఆయనకి ఒక సమవాల్యూ లేకపోతే ఒక వాల్యూ ఉన్నట్టేమి వారు ఆయన అనుకోవట్లేదని స్పష్టంగా తెలియపరిచి ఉన్నారు. చివరి 3 వాక్యములు అనగా 12-14 మనం చూసి ఉన్నట్టయితే ఆయన ఇప్పటిదాకా ఏదో సాధించానని లేకపోతే వాటి వలన తను అకాంప్లిష్డ్ పర్సన్గా ఉన్నానని ఆయన అనుకోనట్లేదని చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. పౌలు గారు ఓ పరిసయుడిగా ఉంటూ బెన్యమీన్ గోత్రంలో పుట్టి ధర్మశాస్త్రం పట్ల అంత అవగాహన జ్ఞానము సంపాదించుకున్న అతను, స్కాలర్లీ పర్సన్గా ఉన్న అతను, మరి ఎన్నో అర్హతలు కలిగి ఉన్నటువంటి యూదుడు, ఒక మంచి ప్యాషన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి క్రీస్తు యేసును తెలుసుకున్న తర్వాత అవన్నీ కూడా మరి నష్టంగానే ఎంచుకుంటున్నానని తెలియపరుస్తూ ఆయన ఇంకోటి కూడా తెలియపరుస్తున్నారు. ఏమని అంటే, నేను ఇదివరకే వాటిని పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అంటే ఏదో సాధించాను అని అనుకుంటలే కానీ ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడచ్చు అని తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన యూదుడిగా ఉంటున్నప్పుడు ఎవరైతే దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారో వారిని హింసించి ఉన్నారు. స్టెఫన్ అనేటువంటి వ్యక్తి మరణించడానికి కూడా కారణము పౌలు గారే. కానీ మరి ఆయన చేసినటువంటి తప్పులను ఆయన ఏదో ఇగ్నోరెంట్గా మరచిపోవట్లేదు. కానీ క్రీస్తు యేసు ప్రభువారి వలన కలిగినటువంటి నీతి అనగా తన పాపములు క్షమింపబడి వేయి ఉన్నవని, తన పాపములు ఎంత ఘోరమైనవో ఎప్పటికప్పుడు వాటి గురించి తలస్తూ ఎగ్జామిన్ చేసుకుంటూ తను మరి చేసినటువంటి తప్పిదములను క్షమించేటువంటి అర్హత దేవునికే ఉన్నది. ఆ దేవుని ద్వారా రక్షణ పొంది ఉన్నప్పుడు అవన్నీ కూడా మరచి ముందున్న వాటి కొరకై ఆయన వేగిరపడుచు క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము పొందవాలని పరిగెత్తుచున్నానని తెలియపరుస్తూ ఉన్నారు. ఒక యాథ్లెట్ ఏ రీతిగా ప్రిపేర్ అవుతాడో, మరి ఒక యాథ్లెట్ కాంపిటీషన్లో విజయం సాధించాలి, సక్సెస్ సాధించాలి అని అనుకుని ఉన్నప్పుడు ఎంతో శ్రమిస్తాడు. దాని గురించి ఎన్నో సాక్రిఫైస్లు చేయవలసి ఉంటా ఉంటాయి. తను అందరి వలె కాకుండా మరి సమయాన్ని ఒక పట్టుదలతో, డిసిప్లిన్తో శరీరాన్ని కండిషన్ చేసుకుంటూ ఆ యొక్క స్పోర్ట్ కోసం ఒక యాథ్లెట్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు. మరి ఆ యాథ్లెట్ అన్ని సాక్రిఫైసెస్ చేయటం వలన ఆ యొక్క రేస్, ఫైనల్ రేస్లో పాల్గొని మరి ఆ యొక్క డెస్టినేషన్ చేరుకొని ఎప్పుడైతే ఆ యొక్క ప్రైజ్ పొందుతాడో ఆ యొక్క ట్రాఫీ సంపాదించగలుగుతాడో అప్పుడే ఫైనల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా పౌల్ గారు అయ్యే విషయాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే మరి తను ఏదేదైతే అప్పటి వరకు చేసి ఉన్నాడు, ఆయన క్రీస్తు యేసు ప్రభువారి నిమిత్తమే బంధకముల్లో ఉన్నాడు, క్రీస్తు యేసు ప్రభువారి పరిచర్య చేస్తున్నప్పుడు అనేక అవమానములను ఎదుర్కొని ఉన్నాడు, అనేక సార్లు శిక్షకు గురి అయ్యి ఉన్నారు. అయినా కూడా అవేవి కూడా నేనేదో సాధించగలిగి ఉన్నాను క్రీస్తు నిమిత్తమే అని, లేకపోతే తన గత జీవితంలో ఉన్నటువంటి తప్పులను మరి ఆ ఇగ్నోర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళలేదు, కానీ క్రీస్తు యేసు ప్రభువారి వలన కలిగినటువంటి నీతి ద్వారా నేను వేగిరపడుచు ఆయన ఉద్దేశములను నెరవేర్చడానికి నేను ఒక అథ్లెట్ వలె, ఒక క్రీడాకారుడి వలె ముందుకు సాగుతూ ఉన్నాను డిసిప్లిన్తో అని ఆయన తెలియపరుస్తున్నట్టు మనం వాక్యములో చూడవచ్చు. మరి అపోస్తలుడైనటువంటి పేతురు గారు 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగునని అబద్ధం చెప్పి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడిగా ఉన్నాడు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు చూసి ఉన్నారు, అలాగే మరి క్రీస్తు యేసు ప్రభు వారికి దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడిగా కూడా ఎంతో పేరు అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఎప్పుడైతే తనకి ఇబ్బంది కలుగుతుందో లేకపోతే తనకి ఏదైనా హాని జరుగుతుందని భావించి ఉన్నాడేమో, బహుశా 3 సార్లు అబద్ధం పలికి ఉన్నాడు. కానీ క్రీస్తు యేసు ప్రభు వారు ఆయన్ని క్షమించి ఉన్నారు. మరి పేతురు గారి ద్వారా దేవుని రాజ్యము ముందుకెళ్ళటం మనం చూడవచ్చు. అపోస్తులలో ప్రథముడుగా మరి ఆ యొక్క లీడ్ రోల్ తీసుకొని ఆయన దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఉన్నట్టు మనం చూడవచ్చు. అదేదో పేతురు గారికి ఉన్నటువంటి అర్హతని మనం భావించకూడదు, కానీ క్రీస్తు యేసు ప్రభు వారి ద్వారా ఆయన క్షమింపబడేటువంటి అర్హత కలిగి, మరి క్రీస్తు యేసు ద్వారా పొందినటువంటి నీతి ద్వారా ముందుకు వెళ్ళి దేవుని నిమిత్తమైన అద్భుత కార్యములు దేవుని మహిమార్థమే చేసి ఉన్నారు. మరి దేవుడు మనందరి పట్ల కూడా ఉద్దేశము కలిగి ఉన్నారు. పౌలు గారు నేరీతిగా మరి తన నామహిమద్మై వినియోగించుకొని ఉన్నారు, పేతురు గారిని తన రాజ్యవ్యాప్తి కోసం ఏ రీతిగా మరి వాడుకొని ఉన్నారు, మనందరి పట్ల కూడా ఆయన ఉద్దేశములు కలిగి ఉన్నారు. మనం దేవుని రక్షణ మార్గము కలిగి ఉన్నప్పుడు దేవుని నీతి ధరించుకున్న వారమై దేవుని నామ మహిమార్థమై జీవిస్తాము. దేవుని 2వ రాకడ కోసం మన సిద్ధపాటు కలిగి ఉంటాము, దేవుని రాజ్యంలోనికి దేవుని బిడ్డలుగా చేరగలము. ఈ సమయంలో కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ స్వరూపి అయిన గొప్ప దేవ, ఈ యొక్క ఉదయకాల సమయమున శుభ సందేశం కార్యక్రమంలోకి మమ్మల్ని అందరినీ నడిపించి ఉన్నారు స్తోత్రములు. వింటూ ఉన్న ప్రతి ఒక్క లిజనర్ను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ప్రతి ఒక్కొక్కరికి ఉన్న అవసరతలను మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాము. మీ యొక్క అత్యున్నతమైన కృపను మా అందరిపై ఉంచి మాకు రక్షణ మార్గమును అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. మీకు 2వ రాకడ కోసం మేమందరం కూడా సిద్ధపాటు కలిగి ఉండేలాగున మమ్మల్ని నడిపించండి. లిజనర్స్కు ఉన్న అవసరతలు మీ ముందు పెట్టుకుంటున్నాం ప్రభువా. ఉద్యోగ ప్రయత్నములు చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగములను దయచేయండి. అనారోగ్యంతో బాధపడుచున్న వారికి యేసునామం పేరిట స్వస్థతను దయచేయండి. స్టూడెంట్స్గా ఉన్నటువంటి వారిని ఆశీర్వదించి తెలివితో జ్ఞానంతో వారిని నింపి వారికి మంచి భవిష్యత్తును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మరి రానైన దినముల్లో రానయన్న గడియల్లో మీ యొక్క కృప మీ కాపుదల మా అందరిపై ఉంచి నడిపించమని ఈ చిన్ని ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలమైన నామమున ప్రతిమాలి వేడుకొంచుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్.
1: విర్జల్లు రేడియో ద్వారా ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమము వింటూ ఉన్న మీకందరికీ ప్రభు నామమున శుభములు. ప్రతి వారం ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయబడుతున్న శుభ సందేశం కార్యక్రమంలో మాతో పాల్గొని ప్రభు యొక్క దీవెనలు పొందాలని, ప్రభు సమీపంగా జీవించి ఆయనలో ఎదగాలని మీ గురించి ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభు యొక్క కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. మీకు ప్రార్థన అవసరతలు, ప్రార్థనా మనవులు ఉన్న ఎడల తప్పకుండా మాకు తెలియపరచమని కోరుతూ ఉన్నాము. మా ఈమెయిల్ అడ్రస్ శుభసందేశం@gmail.com. మరొకసారి చెప్తున్నామండి, శుభసందేశం@gmail.com. తిరిగి వచ్చే వారం శుభ సందేశం కార్యక్రమంలో మీరంతా పాల్గొని ప్రభు దీవెనలు పొందాలని ప్రార్థన

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ రికీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా?

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్‌పీరియన్స్డ్, ట్రస్ట్‌వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: kate.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: BallyBail.com or call 855-BALLY92, 855-265-5992.
1: The following program is brought to you by VJ Creations.
2: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
3: Event highlights: 40 feet Ravan Dahan, spectacular fireworks,
2: Ram Leela, Rath Yatra. Also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
3: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
2: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya. Silver sponsors Vijeta Supermarket, My Pursue, Apex Consulting Services and Kavya Foods.
4: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
5: TNC apply.
6: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ .com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
2: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
1: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
3: అమెరికాలో ఉంటూ హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా? అయితే ఈసారి హైదరాబాద్ లోని ఎన్నో ప్రాజెక్ట్స్ ని ఒకే చోట చూసే అవకాశం.
4: అల్ట్రా లగ్జరీ నియోపోలిస్ నుండి ప్రామిసింగ్ తెల్లాపూర్ వరకు, బిజినెస్ హబ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ వరకు, హైదరాబాద్ సికింద్రాబాద్ లోని మరెన్నో ప్రాజెక్ట్స్ తో మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన హైదరాబాద్ ప్రాపర్టీ షో కే
3: గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్, అక్టోబర్ 3rd and 4th.
4: మీ హైదరాబాద్ ప్రాపర్టీ కోసం తప్పకుండా రండి.
5: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
6: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunavvu kosam.
7: Hi everybody, I'm Katrina Kaif. And you are listening to Viri Jallu.

వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో వినిచల్లు ఉల్లాలా మసాజ్ చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him.

0: 1-800-805-4653 or visit nagrajhomes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
6: Zoho One.
7: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Elane Undipote Pohontundi Kada.
8: Undipodam?
7: Yela, Time Aipothundi Kada. అలా సినిమాల్లోనే అవుతుంది.
8: అయితే అక్కడికే వెళ్దాం.
7: ఏ హీరో అలా ఎలా?
8: ఓ హీరోయిన్,

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

అల్లుడు, ఈ డిక్చిక్ డిక్చిక్ పాటలొద్దు గాని మన మీటర్లో పాటేసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Of Bali 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Dashara Diwali Dhamaka on Saturday, 17th October at Alameda County Fairgrounds in Pleasanton.
10: Event highlight: 40 feet Ravan Dahan, spectacular fireworks,
9: Ram Leela, Rath Yatra. Also have a darshan of 10 feet Durga Idol, disco and laser dandiya, 25 plus Indian food booths,
10: 150 plus vendor booths, rides, games, competitions and more. For tickets visit www.aiaevents.org or follow aia.events on social media.
9: Grand sponsor Sanjeev Gupta CPA, platinum sponsor Realtor Lavanya Duvi, travel partner Travelopod, powered by Realtor Nagaraj Annaya, silver sponsors Vijeta Supermarket, My Pursue, Apex Consulting Services and Kavya Foods.
11: Still thinking about your next move? Stop. Get into AI-powered training with Java, AI, ML, STET and Python. Build real skills, crack real jobs. Upgrade now because the future won't wait. Enroll today. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
12: TNC apply.
13: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: అమెరికాలో ఉంటూ హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా? అయితే ఈసారి హైదరాబాద్ లోని ఎన్నో ప్రాజెక్ట్స్ ని ఒకే చోట చూసే అవకాశం.
2: అల్ట్రా లగ్జరీ నియోపోలిస్ నుండి ప్రామిసింగ్ తెల్లాపూర్ వరకు, బిజినెస్ హబ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ వరకు, హైదరాబాద్ సికింద్రాబాద్ లోని మరెన్నో ప్రాజెక్ట్స్ తో మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన హైదరాబాద్ ప్రాపర్టీ షోకే.
1: గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్, అక్టోబర్ 3rd and 4th.
2: మీ హైదరాబాద్ ప్రాపర్టీ కోసం తప్పకుండా రండి.
3: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఒకసారి చెప్పు.
4: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, పాదుషా సున్నుండలు, బూంది మిఠాయి, గబలు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడా, ఆలు భుజియా, స్పైసీ క్యాష్యూ,
3: ఓహో,
4: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
3: ఆపరా బాబు,
4: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది. వరి అవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి
6: కావ్య ఫుడ్స్.
5: అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
2: Bay Area, get ready. Shankara Eye Foundation's SCF Dandia Extravaganza returns Friday, October 9th at the Santa Clara Convention Center, featuring Preeti Shah and Sameer. Early bird discounts available, but prices go up soon, so don't wait. Dance the night away from 7:30 p.m. to midnight with free dance lessons at 6:30. 22 years of Dandia for a cause. Dandia with style. Get your tickets now at giftofvision.org. ఇప్పుడు ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ సొంత లుక్కలను నెరవేర్చుకోవడం ఎంతో సులభం. గృహప్రవేశ్.com ప్రెజెంట్స్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, విజయవాడ వంటి సిటీస్ నుండి డైరెక్ట్ గా టాప్ డెవలపర్స్ అందరినీ ఒకే చోట కలిసే అవకాశం. ఎన్నో రకాల ప్రాజెక్ట్స్ నుండి మీ ఇంటిని సెలెక్ట్ చేసుకోండి అట్ ద బిగ్గెస్ట్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో, శాంటా క్లారాలో 3rd and 4th October. శాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ లో 10 a.m. to 8 p.m. ఫ్రీ ఎంట్రీ అండ్ కార్ పార్కింగ్. అన్ ఈవెంట్ బై మై square feet.
7: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagarajanayya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
8: I'm Nagarajanayya. Whether you're on H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days and I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
7: Don't just buy a home, plan your future. Call Nagarajanayya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
9: Hi, this is Nani.
10: Hi, this is Nani.
9: And మీరు వింటున్నారు విరిజల్లు రేడియో.
11: విరిజల్లు రేడియో, మజా చేయాలా.
12: Hello, hello, hello. Welcome to this happy Friday edition on Virijallu. I'm your host, Kalyan Kattamuri. And if you want to listen to our show online, go to virijallu.com. Click the listen live button at the right hand top corner. If you want to listen to our app, download our lightweight free app, Virijallu, spelled V-I-R-I-J-A-L-L-U. I believe there was an issue yesterday. We fixed it. So app should be working just fine now. Or you can listen to us in the cars in the Bay Area on Bali 92.3 FM. If you want to listen to 24/7 Telugu programming, 92.3 FM HD2. And if you haven't joined our Virijallu WhatsApp club, you're missing something, because we give away a lot of gifts to our WhatsApp members. Movie tickets, concert tickets, event tickets, and a lot of them work. Won a lot of Dandia tickets up last week, and some will be winning more this week. We also give away Amazon gift cards and everything. So if you want to join our Virijallu WhatsApp club, It's an exclusive group. Join us. Very simple. Go to Facebook page or Insta page. Look for Virijallu. For example, facebook.com/Virijallu. VIRIJALLU. And there's a post where we've pinned a QR code. And just scan the QR code, join us, or just drop us an email to virijallu@gmail.com with your name and phone number. We'll add you in. And welcome to the Sunday edition on Virijallu. A fun show awaits. And before we go to our show, we'll be starting off with an important chit chat. So stay tuned. We have a fun game show coming your way. Lots of prizes to win, including a pair of tickets to Dashara, Diwali, Dhamaka, DDD, a pair of tickets to Senkrai Foundation, SEF, Dandiya for a cause. And you could win yourself a movie tickets at Cine Lounge in Fremont or restaurant coupons. So lots of prizes to win. Please stay tuned. And as we tell you, DDD, Dashara Diwali Dhamaka, is brought to you by AIA, Association of Indo-Americans, which is a conglomeration of 57 like-minded non-profit organizations that we all come together under one umbrella. And one such organization, who are again one of the core team that gets involved in our Dashara Diwali Dhamaka and all the events that we do, is Team Prathama. And Prathama also, they also do their own events, multiple events throughout the year. And of course, you know, what is a Dashara without a Prathama, a Durga Puja? They've made a name for itself, a grand Durga Puja brought every year by Team Prathama. To talk more about this year's Prathama Durga Puja, the dates and what's so special this year, I have with me on air Varsha from Team Prathama. Hi Varsha, welcome to Virijallu.
10: Hello Kalyanji, thank you for having me here. And thanks to Bali 92.3 FM. I'm really excited to share what Prathama has in store this year. Prathama Durga Puja is happening on October 9th, 10th and 11th at Campbell Heritage Center. And we are so excited to welcome everyone across the Bay Area. The Durga Puja event is completely free and open to everyone with free parking. So request everyone to come with their family, their friends and celebrate with us. And this year we have a really exciting entertainment lineup. The biggest highlight is definitely our Bollywood sensation Ash King performing live on Saturday, October 10th.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Thank you, sir.
8: A small break. We'll see you in the second hour in few minutes.
9: You are listening to Bali 92.3 FM, the exclusive radio partner of the largest Diwali festival in the US, Dashera Diwali Dhamaka. Festival of Lights happening Saturday, October 17th. For details on how to win a family four pack, visit bali923fm.com.
10: Broadcasting live with 32,000 watts of power from the epicenter of Silicon Valley
11: to the most intelligent listeners in the world.
10: You're listening to America's Bollywood station.
11: Bali 92.3 FM.
10: KSJO San Jose.
11: San Francisco.
10: And Oakland.
11: A Silicon Valley Asian Media Group owned station.
12: ನಿಮಗೆ ಗೊತ್ತಾ, ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಮನೆ ಖರೀದಿಸುವುದು ಈಗ ತುಂಬಾ ಈಸಿ ಆಗಿದೆ. ಗೃಹ ಪ್ರವೇಶ್ ಇಂಡಿಯಾ ಪ್ರಾಪರ್ಟಿ ಎಕ್ಸ್ಪೋವನ್ನು ಸ್ಯಾಂಟಾ ಕ್ಲಾರಾದಲ್ಲಿ ಪ್ರಸ್ತುತಪಡಿಸುತ್ತಿದೆ. ಬೆಂಗಳೂರು, ಹೈದರಾಬಾದ್, ಚೆನ್ನೈ, ಮುಂಬೈ, ಪುಣೆ ಮತ್ತು ಡೆಲ್ಲಿ ಎನ್ಸಿಆರ್ ಎಂದ ಟಾಪ್ ಡೆವಲಪರ್ಸ್ ಎಲ್ಲ ಒಂದ್ ರೂಫ್ ಕೆಳಗೆ. 200+ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ ಮಾಡಿ ನಿಮಗೆ ಸೂಟ್ ಆಗುವಂತ ಪ್ರಾಪರ್ಟಿಯನ್ನು ಈಸಿಯಾಗಿ ಕಂಡುಕೊಳ್ಳಿ. ದಿನಕ ಅಕ್ಟೋಬರ್ 3rd and 4th, ಸ್ಥಳ ಸ್ಯಾಂಟಾ ಕ್ಲಾರಾ ಕನ್ವೆನ್ಷನ್ ಸೆಂಟರ್. ಸಮಯ ಬೆಳಗ್ಗೆ 10 ರಾತ್ರಿ 8 ವರೆಗೆ. ಫ್ರೀ ಎಂಟ್ರಿ, ಫ್ರೀ ಪಾರ್ಕಿಂಗ್ ಕೂಡ ಇದೆ. ಮೈ ಸ್ಕ್ವೇರ್ ಫೀಟ್ ಇಂದ ಬರುತ್ತಿರುವ ಬಿಗ್ಗೆಸ್ಟ್ ಇಂಡಿಯಾ ಪ್ರಾಪರ್ಟಿ ಎಕ್ಸ್ಪೋವನ್ನು ಮಿಸ್ ಮಾಡಬೇಡಿ.
13: Back today with Sharad, founder of TradeMyHome.com, powered by Your Home Sold Guaranteed Realty, where upsizing, downsizing, and relocating is made easy.
14: I created TradeMyHome.com for families who need to buy and sell at the same time without the stress. No more selling first and hoping to find your next home, or buying first and then get stuck with two homes.
13: And your program also guarantees to sell their home for 101% of market value, or you'll pay the difference, and if it doesn't sell, you'll buy it?
14: Correct. The Trade My Home program even provide interest-free down payment assistance of up to $350,000. So you are lender qualified and you can trade your home hassle-free.
13: So anyone can upsize, downsize, or relocate with interest-free $350,000 down payment assistance with Trade My Home program, and you'll buy their home for cash.
14: That is right. We have helped thousands of families with Trade My Home program. Call now at 408-740-7400. 408-740-7400 or visit TradeMyHome.com. That's TradeMyHome.com.
15: DRE license number 02031749.
16: Looking to add an ADU in your backyard? Expand ADU can help. Expand ADU is a full-service ADU company that can make your ADU dream a reality. Visit expandadu.com to schedule a free consultation or call Swati at 510-588-4448. 510-588-4448. Expand ADU is a prefab ADU specialist and the CSLE license is 1122371.
17: If you have a small business or want to start one, if you want to run a successful business and save thousands of dollars in taxes, if you're tired of false promises like 25% tax reduction and are looking for genuine, creative, and intelligent tax advice from a CPA who understands IRS risk tolerance, contact CPA Sanjay of Sanjay Tax Pro. Find out how he might help save you thousands of dollars and put a long-term strategy in place to build wealth and peace of mind. Visit SanjayTaxPro.com or call 408-462-5829.
18: Congratulations! Accepted Stanford, accepted MIT, accepted UPenn.
19: I got accepted to Brown. Thank you for all your help. Without Ivy reviews, constant and consistent guidance, advice and support, none of this would have been possible.
18: Do you need college consulting? Contact ivyreview at ivyreview.com. That's ivyreview.com.
11: Limited enrollment.
1: Oh.
20: అమెరికాలో ఉంటూ హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనాలని చూస్తున్నారా? అయితే ఈసారి హైదరాబాద్ లోని ఎన్నో ప్రాజెక్ట్స్ ని ఒకే చోట చూసే అవకాశం.
21: అల్ట్రా లగ్జరీ నియోపోలిస్ నుండి ప్రామిసింగ్ తెల్లాపూర్ వరకు, బిజినెస్ హబ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండి అప్కమింగ్ ఫ్యూచర్ సిటీ వరకు, హైదరాబాద్ సికింద్రాబాద్ లోని మరెన్నో ప్రాజెక్ట్స్ తో మీకోసం ప్రత్యేకంగా రూపొందించిన హైదరాబాద్ ప్రాపర్టీ షోకే
20: గృహ ప్రవేశ్ ఇండియా ప్రాపర్టీ ఎక్స్పో సాంటా క్లారా కన్వెన్షన్ సెంటర్ October 3rd and 4th.
21: మీ హైదరాబాద్ ప్రాపర్టీ కోసం తప్పకుండా రండి.
22: This is Vijay Devarkonda.
23: Hi everyone, this is Rashmika Mandanna.

0: కరెక్ట్ అండి, కరెక్ట్ గా చెప్పారు. మీరు మొన్న మెసేజ్ చేసింది కదా, పేరు గుర్తు పెట్టుకున్నారు.
1: థ్యాంక్ యూ. అదే అది మర్చిపోయే పేరా సార్?
2: ఒకసారి కనెక్ట్ అయితే అంతే సార్, మా విలేజ్ లో మేము
1: మర్చిపోయాం. నేను పొగుడుతున్నాను, మర్చిపోయే పేరా సార్? పేర్లో ఒక వైబ్రేషన్ ఉంది జయవర్ధన్ రాజు గారు.
0: అదే యూనిక్ నేమ్, యూజువల్ గా ఎవరు వినండ్రు
1: దానికి. ఐ నో బట్ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ట్యూనింగ్ ఇన్, లిసనింగ్ టు అండ్ ఫాలోయింగ్ అస్. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ టు సీ యూ ఆన్ October 17th, విచ్ ఇస్ జస్ట్ లెస్ దెన్ 2 weeks అవే.
0: షూర్ అండి, షూర్, డెఫినెట్లీ.
1: థ్యాంక్ యూ అండి, అండ్ ఫాలో అస్ బికాస్ ఐ నో కళ్యాణ్ నెవర్ డస్ ఎ గ్రేట్ జాబ్. I always ask everyone to follow us on AIA.events. It's AIA.events. Very simple. Follow us. It has all the flyers and it has all the videos. And please circulate in your social media and your friend circle, in your WhatsApp, in your Nextdoor, yeah, everywhere.
0: Sure.
1: Thank you.
0: Sure, sure.
1: Thank
0: definitely.
1: You. Thank you.
0: Thank you.
1: Thank you.
2: Thank you. Thank you. 510-573-2562 is our studio number. 510-573-2562. Just asking whoever is listening to the show right now on Bali 92.3 FM, just call us and say, I'm a Bali listener listening to you. That's all. And name and the city you're calling from. వింటున్న విలేజర్ శ్రోతలందరికీ కూడా నేనున్నాను, నేను వింటున్నానని మాకు ఫోన్ చేసి చెప్తే చాలు. మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562, 510-573-2562. మాకు ఇవ్వడానికి వాళ్ళ బోల్డ్ అనే బహుమతులు ఉన్నాయి. SCF డాండియా టికెట్స్ ఉన్నాయి, DDDకి టికెట్స్ ఉన్నాయి, అలాగే సినీ లాంజ్లో మూవీ టికెట్స్ ఉన్నాయి, రెస్టారెంట్ క్యూపాన్స్ ఉన్నాయి. సో చాలా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఉన్నాయి. లక్కీ వినర్స్ కొంతమందిని ఆల్రెడీ అనౌన్స్ చేసాం, కొంతమందిని టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద షో అనౌన్స్ చేస్తాం. అండ్ వన్స్ అగైన్ ఆర్ స్టూడియో నెంబర్ 510-573-2562, 510-573-2562. Vijay ji, I know you've been very busy taking the phone calls.
1: Yes.
2: I don't know if you heard the announcement that Nagaraj just announced, just told me he's going to have free face painting at his booth at DDD.
1: No, I did not. Yes. I was paying attention to our listeners, buddy. I was paying Liz attention. And that is, and once again, just do call us at 510-573-2562. And that is our number. And by the way, today, I've already announced 2 winners. And the winners were Ashwin from Fremont and Archana from San Jose. And today is, by the way, what are the gifts that we are giving? We are giving away movie tickets to Hanuman Anch. And also the Drishyam 3, the new Ajay Devgan's picture. And also the one lucky winner will win Dashara Diwali Dhamaka tickets. And a couple of them will win the Shankara. The one lucky winner will win Dashara Diwali Dhamaka tickets. And a couple of them will win the Shankara. And you'll feel contented when you will walk out with content when you spend your the few bucks going to Shankara Eye Foundation Dandiya. So once again, call us at 510-573-2562 to enroll your name and yourself into the raffle. And I have lots of prizes to give away, as I mentioned. So who do we have on air now?
2: As we say, AIA, today is AIA display is what I will say, because like I said, AIA comprises of 57 non-profit.
1: On air now.
2: As we say, AIA display is what I will say, because like I said, AIA comprises of 57 non-profit.

0: వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: తిరిగి తిరిగి తిరిగి తిరిగి

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.